0: అంగా ఉంది. మీరు ఎవరెస్ట్
1: మహాచార్ మహాపహార్
2: Xiaomi వ Redmi కో ఫోన్ కింద
3: ఉపహార్ రే ఉపహార్
2: యుద్ధ ఇతిహార్ మా Xiaomi వ Redmi కో లేటెస్ట్ ఫోన్ కిని MI స్పేస్ IMEI నంబర్ టైప్ గరి వాట్సాప్ మార్ఫత్ పఠాను హోస్ ర హరేక్ దిన్ 8 జనాలై Redmi Buds 6 ప్లే హరేక్ హప్తా 10 జనాలై Redmi Watch 6 యాక్టివ్ అని బంపర్ మా 4 జనా విజేతాలై థాయిలాండ్ హాలిడే యు యోజనా మంగ్సిర్ 9 గతే సమ్మ మాత్ర ఆజై నజికైకో Xiaomi డీలర్ మా సంపర్క గర్ను హోస్
4: Xiaomi కింద ఉపహార్ ఎవ్రీడే బంపర్ మా థాయిలాండ్ హాలిడే
5: मध्य पश्चिम ट्रांग च्याक यति बेला बेलुकीको 5 बजेको छ।